0: నేను నుమి ఇస్మాయిల్ నా నికోలం ఓకాపా
1: ఏయ్ బతా ఇస్మాయిల్ గుడ్ మార్నింగ్
0: మార్నింగ్
1: ఏయ్
0: గ్రీటింగ్స్ నుమి నంబౌట్ నా కాల్
1: ఆల్ రైట్ యు గో అహెడ్
0: మార్నింగ్ గ్రీటింగ్స్ నుమి ఎటమ్ గోవెగన్ లో చింబు చింబు లో గుమ్ని గుమ్ని గోంతా బస్కైన్ లో గెనంబోనా లో చెచెరమ్ నౌ సండే నా Aste sabat finish now family now the stall house or bare me from stop me very vol bare stop so misal morning greetings na ala blumi golongol people one am goet long asita ambai susen betina uman na wari am chol na